అనేక జనంకి ప్రాణపోత్పన్నాన్ని తో ఆజకల్ బాప్ దాదాని దేఖా హై కి పోతో కి अशुद्ध संकल्प कम चलते, लेकिन व्यर्थ संकल्प आते जाते। तो इस एक जन्म के मूल्य के अनुसार संगम युग के महत्व के हिसाब से एक